0: ఇప్పుడు వినండి ఎంత భాగ్యము సారంగ రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆది తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి ఎంత భాగ్యము ఇన్ రాగ్ సారంగ సెట్ టు ఆది తాళం.

0: రామ ఇక నన్ను బ్రోవరాదా శహన రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన రూపకతాళం.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యయ్య రామ ఇక నన్ను బ్రోవరాదా ఇన్ రాగ్ శహన సెట్ టు రూపకతాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి గాత్రక చేరి వింటున్నారు వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి మృదంగం పై శ్రీ పి విద్యాసాగర్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి పర్వత రాజకుమారి శ్రీరంజని రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ Anytime Indian music. You are listening to a Carnatic vocal recital by Shri N.C.H. Parthasarathi. He is accompanied by Shri M. Suryadeepthi on violin, Shri P. Vidyasagar on mridangam. Continuing the concert, you will now listen to Parvata Rajakumari, a composition of Muthuswami Dikshitar in Rag Sri Ranjani set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఏమి చేసితేనేమి తోడి రాగంలో త్యాగరాజ స్వామి కృతి మిశ్ర చాపు తాళం
1: శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఏమి చేసితేనేమి ఇన్ రాగ్ తోడి సెట్ టు మిశ్ర చాపు తాళ్ అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎన్సిహెచ్ పార్దసారథి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ పి విద్యాసాగర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic vocal recital by Shri NCH Parthasarathi. Accompanying artists were Shri M. Suryadeepthi on violin and Shri P. Vidyasagar on mridangam. This program was contributed by Akashavani Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to Veena recital by Sri Pudukottai R. Krishnamurthy, supported on Mrudangam by Sri B.V.S. Prasad and on Ghatam by Sri N. Somayazulu.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో పుదుక్కోటై ఆర్ కృష్ణమూర్తి గారి వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఎన్ సోమయాజులు ఘటం.
1: ఫస్ట్ లిజన్ టు ఎ త్యాగరాజ కృతి ధరిని తెలుసుకుంటి ఇంద్రాగ్ శుద్ధ సావేరి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా ధరిని తెలుసుకుంటి శుద్ధ సావేరి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన.

0: గౌడమల్హర్ రాగం రూపకతాళం ముత్తయ్య భాగవతార్ కీర్తన విన్నారు.
1: నౌ లిసన్ టు ఎ పాపనాశం శివన్ కృతి సామగానలూల ఎన్రాగ్ హిందోళ సెట్టు ఆదితాళ్.
0: ఇప్పుడు సామగానలూల పాపనాశం శివన్ కీర్తన హిందోళ రాగం ఆదితాళం.

0: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఇంతవరకు పుదుక్కోట ఆర్ కృష్ణమూర్తి గారి వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఎన్ సోమయాజులు ఘటం, తర్వాత మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం.
1: ఫస్ట్ లిసన్ టు ఎమ్మతస్వామి దీక్షితార్ కృతి పర్వత రాజకుమారి ఇంద్రాగ్ శ్రీరంజని సెట్టు ఆదితాళ్.
0: ఇప్పుడు పర్వత రాజకుమారి ముత్తుస్వామి దీక్షితులు కీర్తన శ్రీరంజని రాగం ఆది

0: This program came to you from the studios of All India Radio, Vijayawada, for Ragam 24/7, anytime Indian music.
1: నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వీణావాద్య గోష్ఠి వింటారు. నిర్వహణ శ్రీ పుదుకోటై ఆర్ కృష్ణమూర్తి.
4: లిసన్ టు అన్ ఎన్సెంబుల్ ఆఫ్ వీణాస్ కండక్టెడ్ బై శ్రీ పుదుకోటై ఆర్ కృష్ణమూర్తి.
3: కార్యక్రమంలో ముందుగా వినండి నాదతనుమనిషం శంకరం, చిత్తరంజని రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
4: ది ఎన్సెంబుల్ బిగిన్స్ విత్ అ కంపోజిషన్ ఇన్ రాగ్ చిత్తరంజని, నాదతనుమనిషం శంకరం, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి అమృతవర్షిణి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి సుధామయీ సుధానిధే రూపకతాళం.
1: You will now listen to a composition in rag Amrutavarshini, Sudhamayi Sudhanithe, set to Rupak Tal, composed by Muttayya Bhagavathar.

0: ఇప్పుడు వినండి కుంతల వరాళి రాగంలో నాగరాజ స్వామి కృతి సరసర సమరైక శూర ఆదితాళం.
1: Listen to a composition of Saint Tyagaraja. Shara shara samaraika shura in rag Kulavarali set to Aditaal.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి కర్ణాటక దేవ గాంధారి రాగంలో మయూర్ వాసుదేవాచార్య రచన భజరే రే మానస ఆదితాళం.
1: Continuing the ensemble, you will now listen to a composition of Mysore Vasudevachar, Bharere Manasa, in rag Karnataka Devagandhari, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరగా వినండి రేవతి రాగంలో దయానంద సరస్వతి రచన భో శంభో శివ శంభో స్వయంభో ఆదితాళం.
1: The ensemble concludes with the composition of Dayananda Saraswati, Bho Shambho Shiva Shambho Swayambho, in Rag Revati, set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వీణా వాద్య గోష్ఠి విన్నారు. నిర్వహణ శ్రీ పుదుక్కోటై ఆర్ కృష్ణమూర్తి.
1: You are listening to an ensemble of veenas conducted by Shri Pudukkottai R. Krishnamurthy.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని DTH పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కిర సమర్పణ.
3: This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.